సర్వప్రభూత నిర్మాత్రి సమానాధిక వర్జిత సర్వోత్తుంగ సంగహీన సగుణ సకలేష్ట